దని దని మా పని దగరిదా సది పగరి దని దని ని బాబా పని పతాది సరి మగరి దని దని బాబా పని దగరిదా దారి ని దారి సరి బుదా ఇప మగరిగా దారి ని దబనిదా నిదరి మగ సరి నిదతి మబత మబరి గరిది గరిది గరిది గరిది దని దగ్గరి దని బమ బమ పరిద సరి గరి దని దని బమ పరిద ఇదగ సగ సగ మగమా